ధనురనుషంగరణక్షణ సంగ పరస్పర దంగ నటాత్కటకే కనక విషంగ ప్రిషద్గరి శంగర సద్భట శృంగ హతాభటుకే హత చతురంగ